0: Exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
3: ప్రైవసీ ఎవరికి కావాలండి?
4: If you are not one of these people, you may want to try Zoho One.
5: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: எனக்கப்போ
1: Don't stop dancing. Ponagalu loading.

I don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. I'm a

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం ఒక్కాయ్.
2: Stop dancing, bonus.

Hey, don't stop dancing! Bonacalu loading!

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఇస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద.
1: బై
0: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: పావురు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: When a girl hugs you and says love you, Ratcharam bola, when she looks at you and

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: కొవ్వురు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఎంజాయ్మెంట్ యువలో మన బస్సు ఇట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్పు అరే ఖచ్చితంగా ఎగిరి పొంది ఇంటి పైన కప్పు
1: డోంట్ స్టాప్ డాన్సింగ్ పునగాలు లోడింగ్ పునగాలు లోడింగ్ డోంట్ స్టాప్ డాన్సింగ్ అబ్బా పునగాలు

స్టాప్ డర్సింగ్ పునకాలు లోడింగ్.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్‌పీరియన్స్డ్, ట్రస్ట్‌వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: వింటున్నారు అమెరికాలోని మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు.
1: చెప్పాలే, కానీ టోల్మియా నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Sinnada!

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఏ పిల్లా, అట్ నవ్విసి స్పార్పు మాకే బాబు.
4: మీరేంట్రా నన్ను చూస్తున్నారు?
3: ఎవడి డప్పుడు కొట్టండా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: pati kappandra.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం అక్కాయ్.
2: Hey, don't stop dancing.

0: Hey, don't stop dancing. Buona Carlo Learning.
1: Hallo, Leute!

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam choostunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఇంకా వింటున్నావురా బాలు, ఇప్పుడు వస్తావురా ఊర్లో కొన్ని అక్క.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: 4083 or visit nagrajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: లడ్కియోం కే లియే నహీ హై, ప్లీజ్ నీ సున్నా, ప్లీజ్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి ఈ యొక్క ఉదయకాల సమయమున మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శుభ సందేశం కార్యక్రమం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని యొక్క అత్యధికమైన కృప ఎల్లప్పుడూ మీతో ఉండాలని మేము ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉన్నాము, కోరుకుంటూ ఉన్నాము. ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమ స్వరూపి అయిన గొప్ప దేవ, ఈ యొక్క ఉదయకాల సమయమున శుభ సందేశం కార్యక్రమంలోకి మమ్మల్ని అందరినీ నడిపించి ఉన్నారు స్తోత్రములు. వింటూ ఉన్న ప్రతి ఒక్కొక్క లిజనర్ను కూడా పేరు పేరున ఆశీర్వదించండి. ప్రతి ఒక్కొక్కరికి ఉన్న అవసరతలను మీరే తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. కార్యక్రమంలో మీ యొక్క వాక్యమును ధ్యానించుకున్న ఉంటుండగా స్తుతిగీతములు వింటూ మిమ్మల్ని మహిమపరిచి ఘనపరిచి ఆరాధింపన ఉంటుండగా మాతో మీకు సన్నిధిని, మీ యొక్క తోడ్పాటును ఉంచి నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. మా యొక్క ఆత్మీయ జీవితములలో మాకు వృద్ధిని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు కూడా మీరే ముందుండి నడిపించి సకల మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున బ్రతిమాలి వేడుకొంచుంటూ ఉన్నాము తండ్రి, ఆమెన్. గుడ్ మార్నింగ్ లిజనర్స్, విరిజల్లు రేడియో ద్వారా ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ స్తుతిగీతములు వింటూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్యమును బైబిల్ నుండి చదువుకొని ధ్యానించుకునే ముందు ఒక గానం విందాం. గానం పూర్తయిన తరువాత నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్యమును బైబిల్ నుండి చదువుకొని కార్యక్రమంలోకి ముందుకు కొనసాగుదాం. అప్పటిదాకా ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ కంటిన్యూ లిజనింగ్. శుభ సందేశం.

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. వీరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకుని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థన మనవులు ఉన్నాయని తప్పకుండా మాకు తెలియపరచండి. మా ఈమెయిల్ అడ్రస్ shubhasandesham@gmail.com shubhasandesham@gmail.com. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ, స్తుతిగీతములు వింటూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. నేటి దినం కోసము మనము ధ్యానించుకున్నటువంటి వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మత్తయి సువార్త 7:7-11.
1: పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మత్తయి సువార్త 7:7-11 వరకు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాణ్ణు పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడ్ల వానికి రాతునిచ్చిన, చేపను అడిగిన ఎడ్ల పామునిచ్చిన, మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవుల నీయ నెరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును.
0: ప్రభువు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. చదవబడిన వాక్య భాగము మత్తయి సువార్త 7:7-11. ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్టయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు తండ్రి అయిన దేవునికి మానవుల పట్ల ఉన్న ప్రేమను గురించి తెలియపరుస్తూ, మరి మనము ప్రార్థనలు చేయనప్పుడు శ్రేష్టమైన ఈవులను అనుగ్రహిస్తారు అని స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే తెలియపరుస్తూ ఉన్నారు. ప్రార్థనలకున్న ప్రాముఖ్యత మన జీవితంలో ఎంతో బలమైనది. ఎందుకన్నానంటే ప్రార్థన ద్వారా మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళగలము. మన మనవులను ప్రార్థనల ద్వారా మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళి విజ్ఞాపన చేయగలము. విజ్ఞాపన చేసి ఉన్న తర్వాత దేవుడు తప్పకుండా మన మనవులను విని మనకు జవాబులు అనుగ్రహిస్తారు అన్న విశ్వాసము మనకి ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ విశ్వాసంతోనే అడిగి ఉన్నప్పుడు దేవుడు మన మనవులను ఆలకించి మనకు జవాబులను అనుగ్రహిస్తారు. దైనందిన జీవితముల్లో మనము తరచూ ఈ లోకములో మనకి ఏవైనా కావాలి అని అన్నప్పుడు, లేకపోతే ఏమన్నా అవసరం ఉన్నప్పుడు, ఒకవేళ మనకి అత్యవసరంగా ఏదన్నా కలగాలి లేకపోతే ఏదన్నా మనకి లభించాలి అన్నప్పుడు మనము ప్రయత్నములు చేస్తూ ఉంటాము. ఆ ప్రయత్నములు ఇంకా బలంగా చేస్తూ ఉంటాము. ఇంకను వాటి గురించి ఇంకా అన్సర్టనిటీ, లేకపోతే అవి మనం ఏవైతే ఆశించి ఉన్నామో మనకు రావాలని, మనకి కలగాలని, అవి టైం లైన్ పెట్టుకొని ఆ టైం లైన్ లోపల జరగకపోతే ఇంకను ప్రయత్నములు చేస్తూనే ఉంటాం మరవకుండా. ఉదాహరణకు మెడికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి ఒక స్పెషలిస్ట్ దగ్గర, కానీ ఒక 3-4 మంత్స్ వెయిటింగ్ లిస్టు అని చెప్పినప్పుడు మనకు ఆ యొక్క మెడికల్ కండిషన్ను వెంటనే అడ్రస్ చేయాలి, లేకపోతే స్పెషలిస్ట్ను ఇమ్మీడియట్గా చూడాలి. డాక్టర్ స్పెషలిస్ట్ డాక్టర్ని ఇమ్మీడియట్గా చూడాలి, త్వరితగతిన చూడాలి అని మనకు ఆ యొక్క అవసరత యొక్క ప్రాముఖ్యత మనకు తెలిసి ఉన్నప్పుడు మనము వెయిటింగ్ లిస్ట్ 4 మంత్స్ లేకపోతే 5 మంత్స్ అని చెప్పినా సరే మనము తరచూ డాక్టర్ ఆఫీస్కి కాల్ చేసి అడుగుతూ ఉంటాం, ఏమండి వెయిటింగ్ లిస్ట్ ఏమన్నా క్లియర్ అయిందా, వెయిటింగ్ లిస్ట్ ఏమన్నా ముందుకు వెళ్ళిందా అని. ఇదే ప్రయత్నములు మనకి వేరే పరిస్థితుల్లో కూడా ఎదురవుతా ఉంటాయి. ఈ ప్రయత్నములు చేయవలసినటువంటి పరిస్థితి వీసా అప్లికేషన్స్ కానీ, లేకపోతే ఉద్యోగ ప్రయత్నములు చేస్తున్నప్పుడు కానీ, మనము అవి మనకి వెంటనే జరగకపోతే ప్రయత్నములు ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటాం. మనకి వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు చాలా సూటిగా తెలియపరుస్తూ ఉన్నారు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని. ఎంత గొప్ప సత్యము! సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ఈ లోకంలోనికి తనల్ని మహిమపరచడానికి తీసుకొని వచ్చి ఉన్నారు. మనము ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆయనకి అంగీకారంగా జీవించి ఉన్నప్పుడు ఆయన బిడ్డల వలె మనము ఆయన సన్నిధిలోకి వెళ్ళి మనము ఎప్పుడు ఏమి కావాలన్నా మనము ఆ యొక్క అవసరతలను ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళి తెలియచేసి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మన మనవులను విని ఆలకించి జవాబు అనుగ్రహిస్తారు. మార్కు సువార్త 10:46-52 ఈ యొక్క వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పరిచర్య చేస్తున్నప్పుడు ఎన్నో అద్భుత కార్యములు చేసి ఉన్నారు. ఆ యొక్క అద్భుత కార్యములలో ఒకటైనటువంటి అద్భుత కార్యము మార్కు సువార్త 10:46-52 రాయబడి ఉన్నది. ఒక వ్యక్తి పుట్టుకతోనే దృష్టి లేదు, కనుచూపు లేదు. ఆయన పేరు బర్తిమయి. ఈయన ఎరికో పట్టణము దగ్గరలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గమున వెళ్తా ఉన్నారని ఆయనకి తెలిసి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క మార్గమును దాటుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఆయన తల గట్టిగా అరుస్తూ ఉన్నాడు, కేకలు పెడుతూ ఉన్నాడు. ఎందుకంటే తను బహుశా విని ఉండవచ్చు యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో అద్భుత కార్యములు చేస్తూ ఉన్నారు, ఆహారం లేని వారికి ఆహారం అనుగ్రహిస్తూ ఉన్నారు, వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వస్థత అనుగ్రహిస్తూ ఉన్నారు, మరి దేవుని రాజ్యం గురించిన సంగతులను తెలియపరుస్తూ ఉన్నారు. ఎప్పుడు విననివి, దేవుని రాజ్యం గురించిన సంగతులు ఎవరికి తెలియనివి ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. మరి దేవుని రాజ్యం గురించిన సంగతులను తెలియపరుస్తున్నప్పుడు చాలామంది వింటూ మరి ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఆ కాలంలో అయితే మరి మెడిసిన్ మరి అంత అడ్వాన్స్ అవ్వలేదు. సర్జరీస్ కానీ లేకపోతే ఇంకా మెడికల్ ట్రీట్మెంట్ ఇవేవి కూడా ఆ కాలంలో అంతగా లేవు. నేచర్ క్యూర్ అయి ఉండేది. బహుశా కొంతమందికి కొంత నైపుణ్యం ఉండేది, అటువంటి వారిని ఆశ్రయిస్తూ ఉండేవారు. కానీ మరి ఎవరైనా వ్యాధితో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులైనా చాలాసార్లు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉండేటువంటి వారు. అలాగే ప్రాణహాని ఉన్నటువంటి వ్యాధులైతే మరి అవి వచ్చినట్టయితే ఇంకా బ్రతికే అవకాశము చాలా తక్కువ. మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థత పరుస్తూ ఉన్నప్పుడు జన సమూహముల మధ్యలో ఆయన గురించి ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యముల గురించి ఎంతగానో వ్యాపించి ఉన్నది. బహుశా ఈ బర్తిమయి అనేటువంటి వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నటువంటి అద్భుత కార్యములను గురించి విని యేసుక్రీస్తు ప్రభువారు తాను కూర్చున్నటువంటి మార్గంలో వెళ్తా ఉన్నారు అన్న విషయం తెలిసి ఉన్నది. ఆయన మరి బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన్ని కనికరించమని కేక వేస్తూ ఉన్నాడు. ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు మరి దృష్టి లేనివాడు, మరి తను కేక వేస్తూ ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండమని చెప్తా ఉన్నారు. బహుశా ఆ వ్యక్తి గురించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలిసేమో. చిన్నప్పటి నుంచి పుట్టుకతోనే గుడ్డితనంతో ఉన్నాడు. మరి తన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు చుట్టుపక్కల ఉన్నటువంటి వారు. వారందరినీ కూడా మరి వారందరూ కూడా ఆయన్ని నిశ్శబ్దంగా ఉండమని చెప్తున్నప్పుడు వాక్య భాగంలో చూసి ఉన్నట్టయితే మార్కు సువార్త 10:46 వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహుజన సమూహముతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చిచుండగా తిమ్మయ్య కుమారుడగు బర్తిమయ్యి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఓరకుండమని అనేకులు వానిని గద్దించిరి. కాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేశెను. అప్పుడు యేసు పిలిచి వానిని పిలువడనగా చెప్పగా వారు ఆ గుడ్డివాణిని పిలిచి ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలచిచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వానిని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క బత్తిమయి అనేటువంటి యొక్క వ్యక్తిని చుట్టుపక్కల ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు వారు రావటం చూసి కేకలు వేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండమని చెప్తా ఉన్నారు, ఓరకుండమని చెప్తా ఉన్నారు. కానీ పట్టుదలతో ఇంకను ఆయన అరవటం మొదలుపెట్టి ఉన్నాడు. బహుశా బర్తిమయి అనేటువంటి వ్యక్తికి తెలుసు, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా తనకి అద్భుత కార్యం జరగకపోతే ఒక శ్రేష్టమైనటువంటి అవకాశము కోల్పోతాడు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు దాటి వెళ్ళిపోతే మరి తన జీవితంలో తిరిగి అవకాశము వస్తుందో లేదో అన్న భావన బహుశా కలిగి ఉండి ఉండవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారు తప్పకుండా తన మనవిని ఆలకించి తనకు దృష్టి కలుగు చేస్తారన్న గొప్ప నమ్మకం తనలో ఉన్నది. తనకి ఉన్నటువంటి ఆ విశ్వాసమును యేసుక్రీస్తు ప్రభు వారే ఇక్కడ వాక్యంలో తెలియపరచటం మనము చూడవచ్చు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని యేసుక్రీస్తు ప్రభు వారు బర్తిమయి, ఎవరైతే వ్యక్తి పుట్టుకతోనే గుడ్డితనంతో ఉన్నాడో ఆయన ఆ వ్యక్తి యొక్క విశ్వాసం గురించి యేసుక్రీస్తు ప్రభు వారు తెలియపరుస్తూ ఉన్నారు. విశ్వాసంతో ప్రార్థించటము ఎంతో అవశ్యము. మన ప్రార్థనలకు జవాబు అనుగ్రహింపబడాలి అని అంటే మనం వాక్యంలో చూసి ఉన్నాం కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. మరి బర్తిమయి చేసింది ఆ పని, అడుగుతా ఉన్నాడు. ఎక్కడ కూడా తన ఓపిక కోల్పోకుండా లేకపోతే ఎవరో ఆ పని అడుగుతా ఉన్నాడు. ఎక్కడ కూడా తన ఓపిక కోల్పోకుండా లేకపోతే ఎవరో ఆ పని అడుగుతా ఉన్నాడు. ఎక్కడ కూడా తన ఓపిక కోల్పోకుండా లేకపోతే ఎవరో ఎవరో ఆయము. 8వ వచనము, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అలాగే యెర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 12-13 వచనములు, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయిచ్చు ఒత్తిరేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడ్ల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడ్ల మీరు నన్ను కనుకొందరు అని వాక్యములో ఉన్నది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి సన్నిధిలో మనం ప్రార్థనలు చేస్తామో, ఎప్పుడైతే మనము పూర్ణ మనసుతో విచారణ చేసి మరి ఆయన సన్నిధిలోకి వెళ్తామో, విచారణ చేసుకుంటూ మరి ఆయన సన్నిధిలోకి వెళ్తామో, నన్ను కనుగొందరని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియపరుస్తూ ఉన్నారు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు జవాబులు కలుగుతా ఉన్నాయా, జవాబు కలుగుతుందా? మరి మనము చేసినటువంటి మనవి దేవుడు ఆలకించి ఉన్నారా అన్న ప్రశ్న మనకి కలగవచ్చు. కానీ వాక్యము మనకేమని తెలియపరుస్తున్నదంటే, అడుగుడి మీకు ఇవ్వబడినని తెలియపరుస్తూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారు బర్తిమయి అనేటువంటి వ్యక్తితో, నీ యొక్క విశ్వాసమే మరి నీకు దృష్టి కలుగు చేసిందని ఆయన తెలియపరిచి ఉన్నారు. విశ్వాసంతో అడగడము ఎంతో ప్రాముఖ్యము. అలాగే బర్తిమయి ఆయన జీవితంలో మనం గమనించినట్టయితే తన చుట్టూ పరిస్థితులు కఠినంగానే ఉన్నాయి. దినదినము కూడా పాపం భిక్షకుడిగానే జీవితం గడుపుతూ ఉన్నాడు. మరి ఎంతోమందిని ఆ యొక్క జనసమూహము వారి మధ్యలో ఉండి కేకలు వేస్తూ ఉన్నాడు. కానీ వారందరూ కూడా తన్ని మరి నిశ్శబ్దంగా ఉండమని మరి తెలియపరుస్తూ ఉన్నారు ఆ వ్యక్తితో. కానీ ఆ యొక్క వ్యక్తి అయితే తనకు వచ్చినటువంటి అవకాశము ఇంకెప్పుడు రాదేమో అన్న తీవ్రతతో ఆయన తన మనవిని యేసుక్రీస్తు ప్రభువారి ముందు ఉంచుతూ ఉన్నారు. ఆ మరుక్షణమే తనకు జవాబు లభించడము మనము చూడవచ్చు. హెబ్రీయులకు పత్రిక 4:16 గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృపనొందునట్లు ధైర్యంతో కృపాసనమునందుకు. మరి ఒకసారి చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునందుకు చేరుదము. దేవుని యొక్క కృప పొందటం అంటే ఇంగ్లీష్లో అయితే గ్రేస్ అని అంటారు. ఆ యొక్క గ్రేస్ మనం మన జీవితంలో మనకు కలగాలని, ఆ కృప మనము పొందాలని మనం ధైర్యంతో కృపాసనమునందుకు చేరుదమని యొక్క వాక్యములో ఉన్నది. కృపాసనము అంటే థ్రోన్ ఆఫ్ గ్రేస్ అని ఇంగ్లీష్లో అయితే ఉన్నది. ఆ కృపాసనమునందుకు ధైర్యముతో కాన్ఫిడెన్స్తో వెళ్ళి మనము ప్రార్థించాలి కృప కలుగునట్లు. కృపా కనికరములు మనతో ఉన్నప్పుడు దేవుని యొక్క నడిపింపు లేకపోతే దేవుని యొక్క సమాధానము, మనము ఆయన ముందు ఉంచినటువంటి ప్రార్థన వినపములకు దేవుని యొక్క సమాధానము లభిస్తూ ఉంటుంది. యెషయా గ్రంథము 55:6 యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఇక్కడ వర్తిమయ్య గారి జీవితంలో ఆయనకు తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు సమీపంగా వస్తూ ఉన్నారు. అంతకన్నా సమీపంగా ఆయన

ఆయనకి అంతకుముందే ఎప్పుడు కూడా జరిగి ఉండకపోవచ్చు. మున్ముందు కూడా ఆయనకు తెలియదు మరి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి ఆయన మార్గంలో వెళ్తారా లేదా అని. కానీ ఆ దినమున ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు వస్తూ ఉన్నారు అని తెలిసి ఉన్నప్పుడు ఆయన బిగ్గరగా దావీదు కుమారుడా అని కేకలు వేస్తూ ఉన్నారు. దావీదు కుమారుడా అని ఎలా అడిగి ఉన్నాడు? బహుశా ఆయన గ్రంథములు చదువుతూ ఉన్నాడేమో. దావీదు వంశమందు యేసుక్రీస్తు ప్రభువారు పుడతారని ముందుగానే ప్రవచింపబడి ఉన్నది. బహుశా తను వాక్యం ద్వారా తెలుసుకొని ఉండవచ్చు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి నరవతారునిగా వచ్చి ఉన్నారు, దావీదు సంతానమునందు జన్మించి ఉన్నారని ఆయన బహుశా గ్రహించి ఉండవచ్చు. దావీదు కుమారుడ కనికరించమని ఆయన బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నారు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనడి. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో సమీపంగా ఉన్నారు. వర్తమయ్యి వెంటనే మనవి చేసుకుంటూ ఉన్నాడు, తన ప్రార్థనలకు జవాబు పొంది ఉన్నాడు. వాక్యములో ఉన్న రీతిగా అడుగుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనకే తెలుసు. మన జీవితములను గురించి మనకున్న అవసరతతో దేవుని సన్నిధిలోకి, సజీవుడైన దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి మన అవసరత ఆయన ముందు ఉంచి ఉన్నప్పుడు ఆయన తప్పకుండా మనకు జవాబు అనుగ్రహిస్తారు. మన ప్రార్థనలను అలక్ష్యం పెట్టేటువంటి దేవుడు కారు, నిర్లక్ష్యం చేసేటువంటి దేవుడు కారు. కానీ తప్పకుండా వాక్యంలో ఏదైతే మరి పొందుపరచబడి ఉన్నదో, అడుగుడి మీకు ఇవ్వబడినని, తప్పకుండా మనం అడిగి ఉన్నప్పుడు మన ప్రార్థనలకు జవాబులు లభిస్తాయి. మన జీవితంలో మరి దేవుని సన్నిధిలోకి వెళ్ళి నిరంతరము ప్రార్థన చేసేటువంటి అలవాటు కలిగి ఉందాం. మనకున్న ప్రతి అవసరతను దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనము విన్నవించుకొని ఉన్నప్పుడు తప్పకుండా ఆయన మనకు జవాబులను అనుగ్రహిస్తారు. ఈ యొక్క వాక్యములను ఇంకను ధ్యానం చేసుకుంటూ కార్యక్రమంలోకి ముందుకు కొనసాగే ముందు ఒక గానం విందాం. గానం పూర్తయిన తర్వాయి వాక్యములను ధ్యానం చేసుకుంటూ కార్యక్రమంలోకి ముందుకు కొనసాగుదాం. అప్పటిదాకా ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ కంటిన్యూ లిజనింగ్. శుభ సందేశం.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకుని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థన మనవులు ఉన్నాయిళ్ళ తప్పకుండా మాకు తెలియపరచండి. మా ఈమెయిల్ అడ్రస్ శుభ సందేశం @gmail.com shubhasandesham@gmail.com. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ స్తుతిగీతములు వింటూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. నేటి దినం కోసము మనము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 7:7-11 బ్రేకుకు మునుపు 7వ వచనము కొంత ధ్యానం చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పరిచర్య చేస్తున్నప్పుడు ఎన్నో అద్భుత కార్యములు చేస్తూ ఉండేటువంటి వారు, దేవుని రాజ్యం గురించి సంగతులను కూడా ఆయన తెలియపరుస్తూ ఉండేటువంటి వారు. మరి మనము చదివినటువంటి వాక్య భాగములో ప్రార్థనల గురించి తెలియపరుస్తూ దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకు శ్రేష్టమైన వాటిని అనుగ్రహిస్తానని యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తూ 7వ వచనంలో ఏమని తెలియపరుస్తున్నారంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదగుడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడునని వాక్యంలో ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఎప్పుడు వెళ్ళి ప్రార్థన చేసినా మనకు దేవుడు తప్పకుండా జవాబులు అనుగ్రహిస్తారు. నేటి దిన ముందు మీకు ఏదన్నా అవసరత ఉన్నదా, మరి సమయం దాటిపోతూ ఉన్నదని, మరి ఏదన్నా మిమ్మల్ని కృంగదీసేటువంటి పరిస్థితులు లేకపోతే డిస్కరేజ్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా, చింతించకుండా కృంగిపోకుండా డిసప్పాయింట్ కాకుండా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించి ఉన్నప్పుడు ఆయన తప్పకుండా మన మనవులను విని మనకు జవాబు అనుగ్రహిస్తారు. ఈ యొక్క విషయము బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారే పరిచర్య చేస్తున్నప్పుడు తాను స్వయంగా తెలియపరుస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 7:8 అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరకును, తట్టువానికి తీయబడును. మళ్ళీ చదువుకుందామండి, 8వ వచనము మత్తయి సువార్త 7:8 అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరకును, తట్టువానికి తీయబడును. మనం ప్రార్థన చేసినప్పుడల్లా మనకు జవాబు వస్తుందని యేసుక్రీస్తు ప్రభువారు మరి ఒకసారి ఇక్కడ కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు 8వ వచనంలో. ఎన్నోసార్లు మనకి మన దైనందిన జీవితాల్లో కస్టమర్ సర్వీస్కి కాల్ చేయడం తరచూ మనకి ఒక యాక్టివిటీ లాంటిది. మనకి మంత్లీ బిల్స్ వచ్చినా లేకపోతే మనకి ఏదన్నా సర్వీస్ డిస్కనెక్ట్ అయినా లేకపోతే బ్యాంక్ అకౌంట్స్ చూస్తూ ఉన్నప్పుడు మనకి ఏదన్నా కొంత డౌట్ ప్రశ్న కలిగి ఉన్నప్పుడు మనం కస్టమర్ సర్వీస్ని కాల్ చేస్తూ ఉంటాం. కస్టమర్ సర్వీస్ కాల్ చేసినప్పుడల్లా ఏమవుతూ ఉంటుందంటే, అవి చాలా ఆప్షన్స్ ఇస్తూ ఉంటాయి. ఫలానాది కావాలనంటే 1 ప్రెస్ చేయండి, లేకపోతే ఫలానాది కావాలంటే 2 ప్రెస్ చేయండి అని చెప్పి ఆ మెనూలో డైరెక్షన్స్ చెప్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ మెనూలో ఉన్న డైరెక్షన్స్ చెప్పడానికి దాదాపు 5-10 నిమిషాలు కూడా పడతూ ఉంటుంది. అవన్నీ ఆప్షన్స్లో మనం కావాల్సినవి చూస్ చేసుకొని ఉన్నప్పుడు మనల్ని కొంతసేపు లైన్లో పెడతా ఉంటారు. ఆ లైన్లో పెట్టడం తరచూ ఏమవుతూ ఉంటుందంటే, ఆ డిలే అంతకంతకు పెరిగి దాదాపు 1/2 అవర్ 1 అవర్ కూడా వెయిట్ చేయవలసిన పరిస్థితులు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు. ఆ పరిస్థితుల్లో ఏం చేస్తూ ఉంటే మనము సహనము కోల్పోయి ఫోన్ పెట్టేస్తాము. మరి ఒకసారి ఎప్పుడైనా కాల్ చేద్దాం, లేకపోతే పీక్ ట్రాఫిక్ అని వాళ్ళు వాయిస్ మెయిల్ అది పెట్టమని చెప్తూ ఉంటారు. ఒకవేళ ఆప్షన్ చూస్ చేసుకుంటూ ఉంటాం. కానీ చాలాసార్లు అయితే మనకి అంత పేషెన్స్ ఉండక మనం కాల్ డిస్కనెక్ట్ చేస్తూ ఉంటాం. వాక్యంలో అయితే మనకి యేసుక్రీస్తు ప్రభువారు అడుగునప్పుడల్లా మీకు అనుగ్రహింపబడుతుంది, ఆయన సన్నిధిలోకి మనం ఎప్పుడు వెళ్ళినా సరే ఆయన మన కోసం ఉంటారు. ఆయన ఇశ్రాయేలును కాపాడే దేవుడు, కునుకడు నిద్రపోడని వాక్యంలో ఉన్నది. మనం ఎప్పుడు వెళ్ళి వెతికినా ఆయన మనకి
ఆయనకు ఆయనే కనపరుచుకుంటారని వాక్యములు ఇందాక చూసి ఉన్నాం కదా. మరి మనకు ఏదైనా అవసరత ఉన్నప్పుడు దేవుడు మన మొరలను మన విన్నపములను ఆలకిస్తారన్న ప్రశ్న అన్న తలంపు కలగవచ్చు. కానీ వాక్యములు మనకేమని తెలియపరుస్తున్నారు, వాక్యం మనకేమని తెలియపరుస్తున్నదంటే, అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరకను, తట్టువానికి తీయబడునని వాక్యములో ఉన్నది. యోహాను సువార్త 6:37 తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను అని తెలియపరుస్తున్నారు. ఆయన సన్నిధిలోకి వెళ్ళి మనం ఎప్పుడు వెళ్ళి ప్రార్థన చేసినా సరే మన ప్రార్థనలకు ఆయన జవాబు అనుగ్రహిస్తారు. ఎంత మాత్రం కూడా మనల్ని నిర్లక్ష్యం చేయరు, అలక్ష్య పెట్టరు, కానీ మన విన్నపములను ఆలకించి మనకు జవాబు అనుగ్రహిస్తారు. రోమీయుల గ్రంథము 10:13 ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో రక్షింపబడును అని వాక్యములో ఉన్నది. ప్రభువు నామమును బట్టి ప్రార్థించున్నప్పుడు మనకి రక్షణ కలుగుతూ ఉంటుంది. రక్షణ ఇందు నిమిత్తము మనకు అవశ్యము. మనము పాప జీవితంలోనే ఉన్నాము, పాపం నుంచి మనకి విమోచన కలగాలి. మరి ప్రభువు నామమును బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు మనకి రక్షణ అనుగ్రహింపబడుతుంది. ఎప్పుడైతే మనం క్రీస్తు యేసు ప్రభు వారు సిలువపై చిందించినటువంటి పవిత్ర రక్తం ద్వారా మన పాపములు కడిగివేయబడతాయని గట్టిగా విశ్వసించి ఆయన సన్నిధిలోకి వెళ్ళి పశ్చాత్తాపంతో ప్రార్థిస్తాము, మన పాపములు క్షమించబడతాయి. యేసుక్రీస్తు ప్రభు వారిని మనం స్వంత రక్షకునిగా మన జీవితంలోకి ఆహ్వానించి ఉన్నప్పుడు ఆయన మనతో ఉండి మనల్ని నడిపిస్తారు. మనకి గొప్ప రక్షణ అనుభవము కలుగుతూ ఉంటుంది. కీర్తనల గ్రంథము 34:4-6 నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను. మనకి ఎన్నో మార్లు ఆపదలు కలిగేటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి, లేకపోతే మనకి కొన్ని పరిస్థితుల వలన చాలా భయము వణుకు కలుగుతూ ఉంటాయి. తర్వాత క్షణం ఏం జరుగుతూ ఉంటుందో, మనకి నెక్స్ట్ మరి రానయన్న దినముల్లో జీవితం ఏ రీతిగా ఉంటుందో అన్న ఆందోళనకర పరిస్థితులు కొన్నిసార్లు ఎదురవుతూ ఉంటాయి. అంత అన్సర్టన్గానే కనిపిస్తూ ఉండవచ్చు, కానీ మరి యెహోవా దేవుని సన్నిధిలోకి మళ్ళీ వెళ్ళి మనం ప్రార్థన చేసి ఉన్నప్పుడు, మన విన్నపములను ఆయన ముందు ఉంచి ఉన్నప్పుడు, కీర్తనాకారుడికి ఏ రీతిగా ఆయన ఉత్తరం ఇచ్చి ఉన్నారో, జవాబు అనుగ్రహించి ఉన్నారో, ఆయన మనకు జవాబు అనుగ్రహిస్తారు. అలాగే మనకు కలిగిన భయములన్నిటిలో నుంచి కూడా ఆయన మనల్ని తప్పిస్తారని వాక్యములో ఉన్నది. 1 Samuel 10:10-20 మనం గమనించినట్టయితే అక్కడ హానా అనేటువంటి ఒక స్త్రీ, ఆమెకు సంతానము లేరు, చాలా కాలం నుంచి మరి సంతానం కలగట్లేదు. చుట్టుపక్కల వాళ్ళు ఆమెను నిందిస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. ఆ బాధ ఆమెలోనే దాచిపెట్టుకుంటూ ఉన్నది. మరి ఆ బాధతో ఉన్నా సరే ఆమె ఏమాత్రం కూడా కృంగిపోకుండా తనకున్నటువంటి దుఃఖాన్ని, తనకున్నటువంటి బాధను దేవుని తన విన్నపములను చెప్తా ఉన్నది దేవుని సన్నిధిలో. 1 Samuel 10:10 బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని, నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడ్ల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానీయక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మొక్కు చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలీ అనగా అన్న తన మనసులోనే చెప్పుకొని చుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనుక ఏలీ ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందవు, నీవు ద్రాక్షారసమును నీ వద్ద నుండి తీసివేయమని చెప్పగా, అన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము కళ్ళదానై ఉన్నాను, నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనిచున్నాను, నీ సేవకురాలనైన నన్ను పలికిన పనికి మాలిన దానిగా ఎంచవద్దు, అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడిచుచు నాలో నేను
నేను చెప్పుకొనుచున్నాను చుంటిని అనెను. అంతట ఏలి, నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయనుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందుదునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. తరువాత వారు ఉదయమునందు వేగిరిమన లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతట ఎల్కానా తన భార్య హన్నాను కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనను. గనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితను అనుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను. తన జీవితంలో తన ప్రార్థనలకు జవాబు కలిగి ఉన్నది. తనకు మరి సంతానం లేరు అన్నటువంటి దుఃఖము, బాధ, అవమానము, ఈ పరిస్థితులన్నీ కూడా ఆమెను కృంగదీస్తూ ఉన్నాయి. కానీ ఆమె అయితే మాత్రం దేవుని సన్నిధిలోకి వెళ్ళటం మానలేదు, దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయటం మానలేదు. తరచు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నది. మరి దేవుని కనికరం పొంది ఉన్నది, ఆమెకు సంతానం కూడా కలిగి ఉన్నది. మన జీవితంలో ఎటువంటి దుఃఖం కలిగించేటువంటి, వేదన కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నాయా? మరి ఆయన ఆమె ఏ రీతిగా ప్రార్థన చేసి ఉన్నదో వెనకడుగు వేయకుండా, పరిస్థితుల ప్రభావం వలన కృంగిపోకుండా, అవమానపడుతున్నానని వెనకడుగు వేయకుండా, దేవుడున్నాడు, సజీవుడైన దేవుడు ఉన్నాడు, ఆయన సన్నిధిలోకి వెళ్ళి నేను మొరపెడితే నాకు తప్పకుండా జవాబు వస్తుందని ఆమె పట్టు విడవక ప్రార్థించి ఉన్నది. ఆమెకు జవాబు లభించి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు వాక్యంలో తెలియపరుస్తూ ఉన్నారు, అడుగు ప్రతివానికి ఇయ్యబడినని వాక్యంలో తెలియపరుస్తూ ఉన్నారు. అడుగు ప్రతివాడిన పొందును, వెదకువానికి దొరకను, తట్టువారికి తీయబడును. మన జీవితంలో గ్రహించవలసింది ఏంటి అనంటే, దేవుడు తప్పకుండా ఆయన సన్నిధిలోకి వెళ్ళి మనం ప్రార్థన చేసి ఉన్నప్పుడు మనకు జవాబు అనుగ్రహిస్తారు. ఈ యొక్క వాక్యములను ఇంకొన్ని ధ్యానం చేసుకుంటూ కార్యక్రమంలోకి

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకుని ఉంటే మీకిదే మా యొక్క హార్దిక స్వాగతం. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ స్తుతిగీతములు వింటూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. నేటి దినం కోసము మనము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మత్తయి సువార్త 7:7-11 వచనములు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థనకు ఉన్నటువంటి ప్రాముఖ్యత తెలియపరుస్తూ దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనము ఈ యొక్క విన్నపము ఆయన ముందు ఉంచి ఉన్నా తప్పకుండా మనకు జవాబు అనుగ్రహిస్తారు. తండ్రి అయిన దేవుడు మనకి శ్రేష్టమైన వాటిని అనుగ్రహిస్తారని ఆయన తెలపటము మనము వాక్యములో చూడవచ్చు. బ్రేక్కు మునుపు 7-8 వచనములు కొంత ధ్యానం చేసుకుని ఉన్నాం. ఏ రీతిగా భర్తమయ్య అనేటువంటి వ్యక్తికి ప్రార్థన చేసినప్పుడు కంటి చూపు పొందగలిగి ఉన్నాడు. పుట్టుకతోనే గుడ్డితనంతో ఉన్నటువంటి ఆయనకు దృష్టి కలిగి ఉన్నది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అద్భుత కార్యం ద్వారా. ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని మనవి చేసుకుని ఉన్నప్పుడు ఆయనకి కనుదృష్టి కలిగి ఉన్నది. అలాగే హేనా అనేటువంటి స్త్రీ, ఆమె సంతానం లేనప్పుడు ఎంతో దుఃఖంతో బాధపడుతూ ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఆమెకు సంతానం అనుగ్రహించి ఉన్నారు. మత్తయి సువార్త

0: రెండవ అధ్యాయము 9-11 వచనములు. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టె అడిగిన ఎడ్ల వానికి రాతినిచ్చున, చేపను అడిగిన ఎడ్ల పామునిచ్చున, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల నీయ ఎరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును అని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియపరుస్తూ ఉన్నారు. అవును, ఈ లోకంలో తల్లిదండ్రులుగా బాధ్యతలు కలిగినటువంటి వారు తమ బిడ్డలకు ఏం అవసరత ఉన్నా సరే అవి వారికి అనుగ్రహించడానికి వారు ఎన్నో ప్రయత్నములు చేస్తూ ఉంటారు. వాళ్ళ బిడ్డలు ఏం అడిగినా సరే అవి వారికి కల్పించడానికి వారు ప్రతి స్టెప్ తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ప్రాముఖ్యమైనటువంటి తెలియపరుస్తున్నారు. ఈ లోకంలో మనము జన్మించినది దేవుని ఏర్పాటుతోనే. మనము ఈ లోకంలో జన్మించినది దేవుని యొక్క ఏర్పాటు చెప్పిన మన సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకంలోనికి మనల్ని తీసుకొని వచ్చున్నారు. లోకంలో మనకి తల్లిదండ్రులను ఏర్పాటు చేసి ఉన్నారు. మరి ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయము మనము చూడవచ్చు. ఏమని అంటే, మీరు చెడ్డవారై ఉండి అని అంటూ ఉన్నారు కదా. అంటే మనము చెడ్డ స్వభావం కలవారమని, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు మనం మనల్ని అంటే మానవులుగా మనము పాపంలోనే జన్మించిన వారం. పాప స్వభావం అనేది మనలో ఉంటా ఉంటుంది. కానీ మన సృష్టికర్త అయిన దేవుడైతే పరిశుద్ధుడైనటువంటి దేవుడు. మనలో ఉన్నటువంటి నీతి మురికి గుడ్లు వంటివి అని వాక్యంలో కూడా ఉన్నది. మనము ఎన్ని మంచి పనులు చేసినా సరే మనము పుట్టుకతోనే పాపంలోనే జన్మించి ఉన్నామని వాక్యంలో తెలియపరుస్తున్నది. ఆ పాపం నుంచి మనకు విమోచన కలగాలి అనంటే మనకి యేసుక్రీస్తు ప్రభు వారు సిలుమురానుపై చిందించినటువంటి పవిత్ర రక్తం ద్వారా మన పాపములు ఎప్పుడైతే కడిగివేయబడతాయని మనం విశ్వసించి ఆయన సన్నిధిలోకి వెళ్ళి పశ్చాత్తాపంతో మనం ప్రార్థిస్తామో, అప్పుడు మన పాపములన్నీ కడిగివేయబడి నూతన జన్మము పొందిన వారిగా, ఎప్పుడైతే క్రీస్తు యేసు ప్రభు వారిని మన జీవితంలోకి స్వంత రక్షకుడిగా మనం ఆహ్వానిస్తామో, మనము రక్షింపబడిన వారిగా ఉంటాము. దేవుని దృష్టిలో ఆయనకి ఇష్టముగా ఉండగలము. మరి ఇక్కడ మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టె అడిగిన ఎడ్ల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడ్ల పామునిచ్చిన, మన బిడ్డలు ఏది అడిగితే అవి ఇవ్వటానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాము. అవి వారికి అందే వరకు కూడా మనము వారికి ఉన్న అవసరతను ఎరిగి మనం అవి ఎలా ఒకలా ఫుల్ఫిల్ చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం తల్లిదండ్రులుగా. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు 11వ వచనంలో ఏమని తెలియపరుస్తున్నారంటే, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చునని తెలియపరుస్తున్నారు. పాత నిబంధన గ్రంథము ఆదికాండము 22వ అధ్యాయము 1-14 వచనముల వరకు మనం చూసినట్టయితే, అబ్రహాము గారికి ఆయన ఒక పరీక్ష పెట్టి ఉన్నారు. తన ప్రథమ సంతానముగా పుట్టినటువంటి జన్మించినటువంటి ఇస్సాకు గారిని తనకి బలిగా అర్పించమని తెలియపరుస్తూ ఉన్నారు. మరి చిన్న బాలుని తీసుకొని అబ్రహాము గారు వెళ్తూ ఉన్నారు. ఆ యొక్క బాలుడు అడుగుతూ ఉన్నాడు తండ్రి గారిని, అబ్రహాము గారిని, మరి వధకు మనకు కావలసినటువంటి ఆ యొక్క పశువు ఏది అని అడుగుతూ ఉన్నప్పుడు, దేవునికి అర్పింపవలసినటువంటి ఆ యొక్క బర్ంట్ ఆఫరింగ్ ఏదైతే దేవుడు బలిగా కోరి ఉన్నారో, మరి ఏది ఆ యొక్క పశువు అని అడుగుతున్నప్పుడు దేవుడే అనుగ్రహిస్తారని అబ్రహాం గారు తెలియపరుస్తున్నారు. ఆయన అన్న రీతిగానే అబ్రహాం గారు ఇస్సాక్ గారిని మరి బలిగా అర్పించడానికి సిద్ధపడి ఉన్నప్పుడు దూత అక్కడ వచ్చి మరి ఆ క్షణంలోనే దేవుడు అబ్రహాం గారి యొక్క విశ్వాసాన్ని గమనించి ఆయనే ఒక బలి పశువును ఏర్పాటు చేసి ఉన్నారు. నూతన నిబంధనలో మనం చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభు వారు అనగా యెహోవా దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని మన కోసం బలిదానంగా అర్పించి ఉన్నారు. ఎందుకనంటే మనందరికీ నిత్య జీవము కల్పించటానికి, పాప జీవితంలో గడుపుతున్నటువంటి మనకు నిత్య జీవం కల్పించటానికి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి నరవతారునిగా పంపించి మన పాపము నిమిత్తమై ఆయన్ను బలిదానంగా అర్పించి ఉన్నారు. క్రీస్తు యేసు ప్రభు వారు ఎప్పుడైతే మరణించి మూడవ దినం తిరిగి లేచి ఉన్నారో మరణంపై మనకు విజయం కలిగి ఉన్నది. ఎప్పుడైతే మరి క్రీస్తు యేసు ప్రభు వారు సిలుమరణపై చిందించి ఆ యొక్క శిక్ష అనుభవించి ఉన్నారో మన పాపం నిమిత్తమై ఆయన వెల చెల్లించి ఉన్నారు మనందరికీ కూడా రక్షణ కల్పించడానికి. అంతకన్నా శ్రేష్టమైనటువంటి బహుమానం ఇంకేమన్నా ఉన్నదా ఈ లోకంలో? ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు మరి మంచి బహుమానాలు ఇవ్వడానికి చూస్తూ ఉంటాం వాళ్ళ బిడ్డలకు. మన తండ్రి అయిన దేవుడైతే మనకు నిత్య జీవం కల్పించడానికి, పాపంలోనే ఉండి నశించిపోకుండా మనకు నిత్య జీవం కల్పించడానికి తన స్వంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని బలిదానంగా అర్పించి ఉన్నారు. మరి మనం చేయవలసిందల్లా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సిలుమరణపై చిందించినటువంటి పవిత్ర రక్తం ద్వారా మన పాపములు కడిగివేయబడతాయి అని పశ్చాత్తాపంతో మనం ప్రార్థన చేసి ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మన మనవులను విని మనల్ని క్షమిస్తారు. మనకు రక్షణానుభవం కలుగుతుంటుంది. ఆ రక్షణానుభవంతో మనము దేవుని రాజ్యంలోనికి దేవుని బిడ్డలుగా చేరగలము. మన చుట్టూ ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే కురింగిపోకుండా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మన మనవులను విని ఆలకించి మనకు జవాబులను అనుగ్రహిస్తారు. ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమ స్వరూపి అయిన గొప్ప దేవ, ఈ యొక్క ఉదయకాల సమయమున శుభ సందేశం కార్యక్రమంలోకి మమ్మల్ని అందరినీ నడిపించి ఉన్నారు. స్తోత్రములు. వింటూ ఉన్న ప్రతి ఒక్కొక్క లిజనర్ను కూడా పేరు పేరున ఆశీర్వదించండి. ప్రతి ఒక్కొక్కరికి ఉన్న అవసరతలను మీరే తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. మీ యొక్క కృప మా అందరిపై ఉంచి మాకు మీ యొక్క విలువైన రక్షణ మార్గమును కల్పించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. ఈ సమయంలో లిజనర్స్కు ఉన్న అవసరతలు మేము ముందు పెట్టుకుంటున్నాం. అనారోగ్యంతో బాధపడుచున్న వారికి యేసునామం పేరిట స్వస్థతను దయచేయండి. ఉద్యోగ ప్రయత్నములు చేస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగములను దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. స్టూడెంట్స్గా ఉన్నటువంటి వారిని తెలివితో జ్ఞానంతో వారిని నింపి వారికి మంచి భవిష్యత్తును దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. రానైన దినముల్లో రానైన కాలముల్లో మీ యొక్క కాపుదల మీ యొక్క భద్రత మాతో ఉంచి నడిపించమని మీ చిన్ని ప్రార్థనను ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున బ్రతిమాలి వేడుకొంచుంటూ ఉన్నాం తండ్రి.
1: విర్జల్లు రేడియో ద్వారా ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమము వింటూ ఉన్న మీకందరికీ ప్రభు నామమున శుభములు. ప్రతి వారం ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమములో మాతో పాల్గొని ప్రభు యొక్క దీవెనలు పొందాలని, ప్రభు సమీపంగా జీవించి ఆయనలో ఎదగాలని మీ గురించి ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు యొక్క కృప ఎల్లప్పుడూ మీతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థన మనవులు ఉన్నాయట్ల తప్పకుండా మాకు తెలియపరచమని కోరుతూ ఉన్నాము. మా ఈమెయిల్ అడ్రస్ shubhasandesham@gmail.com. మరొకసారి చెప్తున్నామండి, shubhasandesham@gmail.com. తిరిగి వచ్చే వారం శుభ సందేశం కార్యక్రమంలో మీరంతా పాల్గొని ప్రభు దీవెనలు పొందాలని ప్రార్థిస్తూ
2: మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు?
3: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
2: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: నోరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: oka dantho okati kalisi pani cheyani software lu konadam ante naaku chaala ishtam.
5: Nenu paniki rani mariyu vaadadaniki kashtanga unde software ni maatrame vaadtanu.
4: Nannu evaraina track chestunte naaku bhale ishtam.
5: Privacy evadiki kavalandi?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఇస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

ಐನೋನ್ರ ಬರ್ಬಾದೆ ಐನೋನ್ರ ನನ್ನ ಬೀಕುತ್ತವಾ

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Event highlights, 40 feet Ravan Dahan, spectacular fireworks,
8: Ram Leela, Rath Yatra, also have a darshan of 10 feet Durga Idol, disco and laser dandiya, 25 plus Indian food booths,
7: 150 plus vendor booths, rides, games, competitions and more. For tickets visit www.aiaevents.org or follow aia.events on social media.
8: Grand sponsor Sanjeev Gupta CPA, platinum sponsor Realtor Lavanya Duvi, travel partner Travelopod, powered by Realtor Nagaraj Annaya.
9: Still thinking about your next move? Stop. Get into AI-powered training with Java, AI, ML, STET and Python. Build real skills, crack real jobs. Upgrade now because the future won't wait. Enroll today. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
10: TNC apply.
11: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరింత కాలుష్యం కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.

0: Okay, business, welcome back to the Bay Area Real Estate. Myself, Realtor Nagaraj Anaya, and I was talking about the what are the options if you go back to, like, if you lose your H1B and how do you can put it in options, like four options I gave you. So if on any of these four options, if doesn't work out, and if you'd like to schedule a call, always, right, you can always reach out to me and I can talk about what's happening in the Bay Area real estate and guide you based on really, like, is that still the H1B grace period is not implemented, but still, if you want to understand how is your home is how much is home valuation right now and how much is your home valuation, so that I can run the comparable sales for you, understand is this the right time to sell for you or you need to hold up, because one of the Dublin house which is coming up also, right, I educated my client and this is the right price right now, so that they can make the right comparable sales, we can understand right comparable sales and understand also what is our list price we can do for that home also. Because whenever you list the home, you need to understand from the last 6 months, last 3 months, last 2 months also. There was a time when even the last 6 months comparable sale used to work. But now the market is changing so much, you need to understand from the last 1 month also, last 15 days also. You know, so that the comparable sales is very, very important. But this opens up the opportunity if somebody is looking for a long term and if he wants to buy. And I talked about last time also how the San Francisco market is completely changed right now. The San Francisco, especially because of the AI market, is going up crazy right now. Even the homes which have been listed, I told you last time also how the values have gone up too crazy right now. And even the renting also has changed up a lot. Let me take a quick break and come back.
1: To buy or sell a property and for all your real estate needs, contact Click Realtor Nagaraj Anaya, your friendly real estate guide. Nagaraj Anaya, the one-stop shop for all real estate needs. Call 408-805-4653 or log on to nagarajhomes.com.
2: If you are in the Bay Area market for real estate needs, or financing or refinancing, then definitely consider Realtor Nagaraj Anaya. Virijalu Srotalandariki Kuda is offering a free consultation for all his services. The number to call him directly is 408-805-4653 or visit his website nagarajhomes.com.
3: Mari Nagaraj gar daggara illu purchase chesinappa happy couple month line lo unnaru. Hi Ashwin garu, hi Dhwani garu, welcome to Virijalu.
4: Hello.
5: Hi Andy, baunnaru.
3: Hi, first class. So Ashwin garu, Dhwani garu, cheppandi, are you a first time home buyer?
4: Yeah, mem 2022 June lo we bought house in Brentwood.
3: So me Nagaraj gar gurinchi ela vinnaru and enduku choose chestunnaru Dhwani garu?
5: First illu start chesinappu andarlaane just Brentwood lo chustu వెళ్లే వాళ్ళమండి, షార్ట్ లిస్ట్ చేసుకుని ఓపెన్ హౌసెస్ కి ఫస్ట్ ఒక రెడ్మిన్ రియల్టర్ తో వెళ్ళాము. అండ్ ఆఫ్టర్ దట్ లైక్ వన్ మోర్ రియల్టర్ కాంటాక్టర్స్ అతను వెళ్ళాము. బట్ మోస్ట్లీ మేము అబ్జర్వ్ చేసింది అంటే బిడ్స్ వేసినప్పుడు కూడా వాళ్ళు అంటే అంత ఇన్సైట్స్ ఇవ్వట్లేదు, జస్ట్ వెళ్తున్నాం చూస్తున్నాం హోమ్ నచ్చింది అంటే ఆ రెడ్మిన్ ఎస్టిమేట్ మీద కపుల్ ఆఫ్ థౌసండ్స్ ఎక్కువ బిడ్ చేసేయండి అలాగే ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. అంతకుమించి అడిషనల్ వాల్యూ మాకు యాడ్ అవుతున్నట్టు ఏమనిపించదు, జస్ట్ బిడ్ చేయడానికే వాళ్ళు వర్క్ చేస్తున్నట్టు అనిపించింది. సో మిగతా వర్క్ అంతా లైక్ వేరే ఇన్పుట్ మాకు వచ్చినట్టు అనిపించలేదు. సో అలా వెతుకుంటే ఒక రోజు విరిజల్లు రేడియోలో నాగరాజ్ గారి విని కాల్ చేస్తాం, సరే కాల్ చేద్దాం ఆన్సర్ చేస్తే మాట్లాడొచ్చు లేకపోతే బిజీ ఉంటే మాకు తెలియదు కదా. సో ఆయన రేడియోలో వస్తారంటే

0: అక్కడ బిజీగా ఉంటారు అన్నట్టు మేము కాల్ చేసాము. తను ఆన్సర్ చేసి హీ ప్రొవైడెడ్ లైక్ మేము కాల్ చేసిన వెంటనే లైక్ ఆ ఏరియాలో ఎలాంటి హౌసెస్ ఉన్నాయన్న కొన్ని 2-3 పంపించారు. అండ్ దెన్ బేస్డ్ ఆన్ దట్ లైక్ మేము అప్పటి వరకు చూసిన హోమ్స్ లో ఏది మేము వెళ్ళుండకుండా ఉంటుండే లైక్ ఏది బిడ్ ఎంత వేయాల్సి ఉంటే అప్పుడు చెప్తే మాకు అర్థమైంది అనమాట వాట్ వీఆర్ మిస్సింగ్. లైక్ బేస్డ్ ఆన్ దట్ లైక్ మేము నెక్స్ట్ ఒక 2 weeks నాగరాజ్ గారు షార్ట్ లిస్ట్ చేసిన హోమ్స్ చూసాము. అండ్ లైక్ విత్ ఇన్ ద 2 weeks మేము మాకు నచ్చిన ఇల్లు బిడ్ వేసి
1: నాగరాజ్ గారితో రెండే రెండు ఇల్లు చూసాము, అందులో సెకండ్ ఇల్లు మాకు వచ్చేసింది. సో ఐ థింక్ హీ వాజ్ అవర్ లక్కీ చాప్.
2: సో దట్స్ ఆసమ్, యు నో దట్స్ గ్రేట్ టు హియర్ బికాజ్ ఐ నో ఎస్పెషల్లీ ఫస్ట్ టైం హోమ్ బయింగ్ కెన్ బి లిటిల్ డాంటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా. సో బికాజ్ యూ ట్రైడ్ అదర్స్ అండ్ యూ వర్క్ విత్ నాగరాజ్ అండ్ యూ గాట్ ఎ హోమ్ ఆఫ్ యూర్ చాయిస్ కదా యశ్వంత్ గారు పని గారు, సో వాట్ డిడ్ యూ లైక్ అబౌట్ దిస్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండి విత్ నాగరాజ్?
3: I want to thank wishing everybody a Ganesh Chaturthi beginning. Ganesh Chaturthi ki ardik shubhkamna everybody, right? Like may Lord Ganesha remove all obstacles from your path in your business, your real estate journey and everything you are building. Wishing you and your family a blessed and prosperous Ganesh Chaturthi. So beginning of the show I was talking about the H1B obstacles, right? All this can be removed. And wishing you a happy Ganesh Chaturthi. So whatever your situation right now, whether you're owning a house and worried, whether you have been waiting to buy, whether you're thinking about selling, call me before you make a decision. I'm not just a realtor, I'm a mortgage professional also. I understand your finances, your options and your neighborhood. I'll give you a straight answer for your specific situation. No pressure, just a real talk. So you can call me at 408-805-4653. That's 408-805-4653. So I'm Nagaraj Anayat. Just to repeat, thank you for your time today. Whatever it may be situation, market is changing always, but don't mind. Give me a call so that I can guide you. Let me close with a big picture, because I think 2027 is shaping up to be one of the most significant years in the Bay Area real estate in a long time. And the families who position themselves now in the next 90 days are the ones who will benefit the most from what it is coming. First, Wall Street is being forced out. The 21st Century Road to Housing Act that was just passed. And one more is the NEGA Protection Act and the EB-5 deadlines. And these are all the things which is shaping up. And this whatever who jumps in right now and buys the homes, they're going to save a lot when 2027 is going to be turning around. So I have a couple of open houses coming up. One is in right now in 36311 Alicante Avenue, 36311 Alicante Avenue, 3-bed, 2-bath, 1700 square footage. And almost 6,000 square footage home. In the right time, this used to be selling it for a good price, but if somebody wants to jump in and buy it for a good price in Ardenwood area, do reach out to me. I'll be in the open house today also at 1:30 p.m. to 4 p.m. That's at 36311 Alicante Avenue. I have one more house coming up for close to 4.2 million in a Mission Fremont. If you'd like to know more about this, completely remodeled home, 4,500 square footage around and close to 9,000 square footage lot. Close to 9,000 square footage in a Mission San Jose. And I have one more listing coming up in Dublin, which is going to be listed next week, which is going to be roughly around 1.5 million and it's a brand new home. Whatever your real estate needs might be, just reach out to me at nagarajhomes.com or call me at 408-805-4653. That's 408-805-4653, so that I can guide you on any of your real estate needs. Whatever your situation may be, just give me a call and I can help you on that. Thank you so much and have a wonderful day out there.
4: Presidio Theater in San Francisco presents a special afternoon performance from Chitresh Das Dance Company on Sunday, September 20th. The beloved Bay Area Dance Company will perform Invoking the River, inspired by India's sacred waterways. For tickets, visit presidiotheater.org.
5: Are you on an H-1B visa and tired of losing your dream home to cash offers? I've got you. I'm Nagaraj Anaya, your local realtor, mortgage expert, and a power maker. I turn everyday buyers into power buyers, structuring your loan so you can close in just 14 days. Your offer looks as strong as cash, and you win the deal even in today's market. Call 408-805-4653. That's 408-805-4653. Get your free real estate guide at nagarajhomes.com. That's nagarajhomes.com. Nagaraj Anaya, your dream realtor. Make your move today. NMLS 1938293.
6: Kumar Jewelers brings 47 years of legacy in gold and diamonds. We design 22 karat gold and sparkling diamonds and silver to mark life's most unforgettable milestones. Our antique and modern antique
7: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
8: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
7: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
9: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
10: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Anaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
11: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
12: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
10: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Anaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
13: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
12: కాల్ ట్రావెలోపాడ్ అట్ 929-269-8013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
14: You're listening to KSJO HD2 San Jose.
13: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
12: కాల్ ట్రావెలోపాడ్ అట్ 929-269-8013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
10: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Anaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
7: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
8: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
7: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
15: If you are not one of these people, you may want to try Zoho One.
10: Tickets visit www.aiaevents.org or follow aia.events on social media.
15: Grand sponsor Sanjeev Gupta CPA. Platinum sponsor Realtor Lavanya Duvi. Travel partner Travelopod. Powered by Realtor Nagaraj Anaya.
16: Hi, this is Nani. మీరు వింటున్నారు విరిజల్లు రేడియో.
10: విరిజల్లు రేడియో మజా చేయాలా.
17: Welcome to the listeners of Viri Jallu on Bali 92.3 FM. I've got a super duper fun show. I'm very excited with today's show and today's editions, today's questions. I'm pretty sure the game show. Well, really, you know the bay. We'll figure it out today together. So I'm very excited for that game show. Please stay tuned for a few minutes and we'll come to that fun game show. తల్లిదండ్రులుగా మన పిల్లలకి మన భాష నేర్పించాలనే తాపత్రయం చాలాసార్లు ప్రయత్నంగానే మిగిలిపోతుంది. ఎందుకంటే ఒక స్ట్రక్చర్డ్ కరికులంలో నేర్పించింది ఏదైనా సరే చాలా సునాయాసంగా పిల్లలు నేర్చుకుంటారు. యాజ్ లాంగ్ యాజ్ దాన్ని ఇష్టంగా నేర్పిస్తూ వాళ్ళకు ఒక ఇబ్బందిగా కాకుండా చాలా సునాయాసంగా నేర్పిస్తే అదే బెస్ట్ మాధ్యమం అవుతుంది. అండ్ నేను పేరెంట్గా కూడా అదే విషయం మాట్లాడతాను. సో మా పిల్లలు, మా అమ్మాయి చక్కగా తెలుగులో మాట్లాడుతోంది ఇప్పటికీ కూడా, షీఈస్ ఇన్ కాలేజ్ రైట్ నౌ. అలాగే మా అబ్బాయి ఇప్పుడు థర్డ్

0: క్లాస్ ఆఫ్ పాఠశాలలో జాయిన్ అయ్యాడు. వాడు కూడా చక్కగా తెలుగులో మాట్లాడుతున్నాడు అంటే అఫ్కోర్స్ ఇంట్లో మేము చేసే మా తాపత్రయం మా ప్రయత్నం కంటే కూడా పాఠశాల విద్యా ఉపాధ్యాయులు పాఠశాల కరికులంకే నేను పెద్దపీట వేస్తాను. సో పాఠశాల కొత్త విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది, ఎన్రోల్మెంట్స్ తీసుకుంటున్నారు, వివరాలకి bata.org కి వెళ్ళండి. బట్ పాఠశాల విధి విధానాల గురించి, బోధనా విధానం గురించి మాట్లాడడానికి వన్ ఆఫ్ ఆర్ లాంగ్ స్టాండింగ్ టీచర్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ లవ్ టీచర్స్ ఇన్ పాఠశాల, శ్రీదేవి గారు మనతో లైన్లో ఉన్నారు. శ్రీదేవి గారు, విరిజల్లుకి స్వాగతం అండి.
1: థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, అందరికి నమస్కారం అండి.
0: అండ్ శ్రీదేవి గారు, మీరు ఎన్నో ఏళ్ళుగా చాలా చక్కగా పిల్లలకి తెలుగు భాష నేర్పిస్తున్నారు, మన కల్చర్ నేర్పిస్తున్నారు. సో ఒక్కసారి క్విక్గా మీ సైడ్ నుంచి అండి, తెలుగు భాష నేర్పించడం ఎందుకు అంత ముఖ్యం, అండ్ పాఠశాల సక్సెస్ఫుల్గా పిల్లలకి తెలుగు భాషలో మాట్లాడడం మనతో పని మన ఇండియాలో పేరెంట్స్తో కానీ ఇన్ని ఏళ్ళుగా చేస్తున్నారంటే దానికి ఒక స్ట్రక్చర్డ్ విధానం ఉంది, దానికి ఒక ప్రధాన కారణం ఉంది. వాటితో పాటు ఉతి భాషే కాకుండా మిగతా విషయాలు కూడా పాఠశాలలో ఎలాగ పిల్లలకి మీరు నేర్పిస్తున్నారు మీరు చెప్పండి ఒకసారి.
1: తప్పకుండా కళ్యాణ్ గారు, ముందు యాజ్ ఎ టీచర్ గా కన్నా యాజ్ ఎ పేరెంట్ గా చెప్తానండి. మా అమ్మాయి కూడా పాఠశాలలో మొదటి బ్యాచ్ స్టూడెంట్ అన్నమాట. పిల్లలకి అసలు ఎంత ఈజీగా తెలుగు నేర్పిస్తారు పాఠశాలలో అన్నది మా అమ్మాయిని జాయిన్ చేసిన తర్వాత నాకు అర్థమైంది. ఇక్కడ మన పిల్లలందరూ ఒక ఆర్ట్ ఫామ్ నేర్చుకుంటారు, ఒక స్పోర్ట్, స్విమ్మింగ్ క్లాసెస్, మళ్ళీ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అయి చాలన్నట్టు మన ఆర్ఎస్ఎంలు కుమార్లు ఇవన్నీ పెడతాం కదా, బట్ హోంవర్క్స్ అన్ని ఉండనే ఉంటాయి. అంత బిజీ స్కెడ్యూల్లో ఇంకా తెలుగు క్లాసులు ఎందుకు, ఇంట్లో నేర్పించేయచ్చు కదా అనుకునేవాళ్ళం మేము కూడా. కానీ అది ఎట్లా అయ్యిందంటే సమ్మర్ హాలిడేస్ లోనో లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ ఇండియా నుంచి వచ్చినప్పుడు కొంచెం టైం దొరికేది నేర్చుకునేవారు. అది వర్ణమాల దాటి ముందుకెళ్ళలేదు, అంటే మళ్ళీ స్కూల్ బిజీ ఇలా అయిపోయేది. అప్పుడే విరిజన్లో ఒకసారి మీరు విజయ గారు పాఠశాల గురించి చెప్పారు, తక్కువ హోంవర్క్ అని తేలిగ్గా తెలుగు నేర్పిస్తారని చెప్తే సరే ట్రై చేద్దామని చెప్పి మా అమ్మాయిని పాఠశాలలో చేర్పించాం. అండ్ బిలీవ్ మీ దట్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ వే ఎవర్ మేడ్ అండి. అది మొదటి సంవత్సరం అసలు పలుకు పూర్తయ్యేసరికి చక్కగా తెలుగు అక్షరాలు గుణింతాలు చదవటం రాయటం అన్ని వచ్చేసినాయి. చిన్న చిన్న పదాలు చదవటం రాయటం, పద్యాలు చెప్పటం, గేయాలు చెప్పటం ఇవన్నీ నేర్చుకుంది. వీటన్నిటికన్నీ అన్నిటికంటే ముఖ్యంగా ఆ సంవత్సరం బాటా సంక్రాంతికి స్టేజ్ మీద పాఠశాల పిల్లలకి ఒక పర్ఫార్మెన్స్ కి మాకు అవకాశం ఇచ్చారండి. స్టేజ్ మీద అందరి ముందు తెలుగు మాట్లాడడానికి కాస్త భయపడుతూ వెళ్ళారు, కానీ స్కిట్ పూర్తి అయిన తర్వాత అందరూ వచ్చి బాగా చేశారు, తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు అని చెప్పేసరికి అసలు పిల్లలందరికీ, మా అమ్మాయి కాదు ఆ గ్రూప్ లో పిల్లలందరికీ ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే మేలో పాఠశాల యాన్యువల్ డే చేస్తారు వసంతోత్సవం అని, చాలా బాగా జరుగుతుంది, దానికి వాళ్ళ టీచర్ చిన్న స్కిట్ ప్లాన్ చేస్తుంటే పిల్లలందరూ వెళ్ళి వద్దు వద్దు మేము పెద్ద స్కిట్ చేస్తాం మాకు ఎక్కువ డైలాగ్స్ కావాలని అడిగి మరీ పెద్ద నాటకం రాయించుకుని చేశారండి. ఇంకా అసలు అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసింది లేదు, స్టేజ్ ప్రెజెంటేషన్స్ కోసం ఎదురు చూసేవాళ్ళు. థ్యాంక్స్ టు బాటా మాకు చాలా సార్లు సంక్రాంతికి ఉగాదికి పాఠశాల పిల్లలకి స్టేజ్ మీద అవకాశం ఇచ్చేవారు. సో వసంతోత్సవంతో పాటు ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చాలా సార్లు చేసేవారు అనమాట. దాంతో వాళ్ళకి స్టేజ్ మీద అందరి ముందు తెలుగు మాట్లాడడానికి అసలు భయం పోయింది, తెలుగు అంటే చాలా ఇష్టంగా నేర్చుకున్నారు. అలాగే రెండో సంవత్సరంలోనేమో అడుగులో అక్షరాలు గుణింతాలతో పాటు ఒత్తులు అవన్నీ నేర్పించారు, రాయటం వచ్చేసింది. దాంతో వాళ్ళు చిన్న చిన్న కథలు చదవటం, ఇంకా ఎక్కువ బాగా ఫ్రీగా మాట్లాడడం ఇట్లాంటివన్నీ అలవాటైనాయి అనమాట. ఇంకొక విషయం ఏంటంటే పాఠశాల బుక్స్ లో మొదటి సంవత్సరం తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా ఉండేదండి. యాజ్ ఎ పేరెంట్ చెప్తున్నాను, అది మాకెంత హెల్ప్ అయిందంటే మనం పక్కన కూర్చుని హోంవర్క్ చేయించాల్సిన పని లేదు. చాలా తక్కువ హోంవర్క్ ఇచ్చేవారు, కానీ చాలా స్ట్రక్చర్డ్ గా ఉండేది. ప్రతిరోజు కొంచెం అనమాట, రోజు ఒక 5-10 నిమిషాలు దాని మీద స్పెండ్ చేస్తే చాలు పేరెంట్స్ కి బర్డెన్ లేకుండా. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఉదాహరణకి కళ అని ఉందనుకోండి, కా కింద కేఏ అని ఉంటుంది, లా అక్షరం కింద ఎల్ఏ అని ఉంటుంది. వాళ్ళు క్లాస్ లో నేర్చుకుని విన్నది ఒకవేళ మర్చిపోయినా వాళ్ళ పుస్తకం చూడగానే మళ్ళీ వాళ్ళకి ఆ ప్రొనౌన్సియేషన్ అన్ని చక్కగా గుర్తొస్తాయన్నమాట. దాంతో మమ్మల్ని ఏమీ బాదర్ చేయకుండా వాళ్ళంతటి వాళ్లే హోంవర్క్ చేసుకోవటం, ఎందుకంటే చాలా సింపుల్ హోంవర్క్, 5-10 నిమిషాల్లో చేసేది అసలు పిల్లలు బర్డెన్ అనుకోరు, ఇష్టంగా నేర్చుకునేవారు. చాలా పుస్తకాలు చాలా హెల్ప్ అయినాయండి. అలాగే అడుగు పలుకులు ఇట్లా ఎక్కువ కొంచెం ఇంగ్లీష్ తెలుగు కలిపి ఉంటుంది, అడుగుకు వచ్చేసరికి వీళ్ళకి అసలు అంత అవసరం కూడా రాలేదు, తెలుగు బాగానే వచ్చేసింది, చదవడం రాయడం ఇవన్నీ బాగా నేర్చుకున్నారు. మూడో సంవత్సరంకి వచ్చేసరికి కొంచెం గ్రామర్ వ్యాకరణం పరిచయం చేస్తారు. వీటన్నిటితో పాటు అసలు పుస్తకాల్లోనే మన పండుగల గురించి, ఏ పండుగ ఎప్పుడు చేసుకుంటాం, ఏ పండుగ ఎప్పుడు వస్తుంది, ఎందుకు చేసుకుంటాం.

0: ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. పండుగలు, మన సంప్రదాయాలు, మన కళల గురించి, మన ఆర్ట్ ఫామ్స్ అన్నిటి గురించి ఉండేది, జానపద కళల గురించి ఉండేది. అలాగే వీటన్నిటితో పాటు మన ప్రముఖ వ్యక్తులందరి గురించి ఉండేది. గాంధీ గారి గురించి తెలుసుకున్నారు, డొక్కా సీతమ్మ గారు, ఇట్లా చాలా మంది మన గ్రేట్ పర్సనాలిటీస్ అందరి గురించి కూడా వీళ్ళు మన పాఠశాల ద్వారా తెలుసుకున్నారన్నమాట. వీటన్నిటితో పాటు చిన్న చిన్నగా వేమన పద్యాలు, సుమతి పద్యాలు ఇలాంటివన్నీ ఉండేవి. పలుకు అడుగులు అలాంటివి ఎక్కువ ఉండేవి. అక్కడ మొదలు పెట్టి వాటి భావాలు నేర్చుకుని, అవి వాళ్ళు మనకి చాలా నైతిక విలువలు నేర్పిస్తాయి కదా, అవన్నీ వాళ్ళు లైఫ్ లో అప్లై చేసుకునేవారు. అక్కడ నుంచి మొదలు పెట్టి చివరికి వెలుగుకి వచ్చేసరికి భాగవత పద్యాలు అండి, ఎంత బాగుండేదో అసలు పిల్లలు చెప్తుంటే భాగవతం పద్యాల వరకు చక్కగా నేర్చుకున్నారన్నమాట. ఇవన్నీ ఇవన్నీ కూడా చాలా తేలిగ్గా ఇష్టంగా నేర్చుకున్నారు. క్లాస్ లో వాళ్ళతో చాలా తెలుగుతో గేమ్స్ ఆడించేవారు, ఆటల ద్వారా పాటల ద్వారా అన్నమాట. అయితే ఇంట్లో షోకేస్ లో ఉంటుంది ఇప్పుడు కూడా. మా మనవరాలు అమెరికా నుంచి ఉత్తరం రాసింది, మా అమ్మాయి కూడా ఉత్తరాలు రాయట్లేదు అని చెప్పుకుంటా ఉంటారు. అంటే తగ్గిపోయింది కదా ఇప్పుడు, కానీ అది ఆ పిల్లలు అవన్నీ మనం పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ తో ఫోన్ లో మాట్లాడాలి కానీ, ఎందుకంటే తెలుగు ఇప్పుడు బాగా వచ్చేసింది. వాళ్ళకి మనం మాట్లాడితే ఎవరైనా తప్పు పడతారేమో అని భయం ఉండదు, ఫ్రీగా మాట్లాడతారు. ఈ స్టేజ్ మూలాన, స్టేజ్ పర్ఫార్మెన్స్ మూలాన అసలు అందరి ముందు మాట్లాడటానికి కూడా ఇంకా ఏమి ఇబ్బంది పడరండి. చాలా చక్కగా తెలుగు మాట్లాడతారు, గ్రాండ్ పేరెంట్స్ తో బాగా మాట్లాడతారు. అది వాళ్ళకి చాలా సంతోషం, మనకి చాలా సంతోషం ఆ బాండింగ్ అది చూస్తే. ఇంకా వీటన్నిటికన్నా ఇంకొకటి మా అమ్మాయికి బాగా హెల్ప్ అయింది ఏంటంటే, ఈ పాఠశాల 4 సంవత్సరాలు పలుకు అడుగు పరుగు వెలుగు పూర్తయిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది కదా, అది అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సర్టిఫికేట్ వస్తుందండి. సో మా అమ్మాయి కాలేజ్ అప్లికేషన్స్ కి పెట్టుకునేటప్పుడు ఎడిషనల్ ఫారిన్ లాంగ్వేజ్ చేశాను సర్టిఫైడ్ 4 ఇయర్స్ అని చెప్పి అది ఒక ఎక్స్ట్రా కరికులర్ కింద పెట్టుకుందన్నమాట. అది చాలా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు స్కూల్లో సాధారణంగా స్పానిష్, ఫ్రెంచ్ అట్లా ఏదైనా ఒక లాంగ్వేజ్ ఖచ్చితంగా చేస్తారు కదా, దానితో పాటు తెలుగు కూడా చేస్తుంటే అది దట్ యాడ్ సో మచ్ వాల్యూ కదా. అదొకటి. ఇంకొకటి ఏంటంటే, కాలేజ్ అప్లికేషన్ లో పర్సనల్ ఎక్స్పీరియన్స్ రాసుకునేటప్పుడు మా పాప తను తెలుగు నేర్చుకోవడం గురించి, అది నేర్చుకోవడం వల్ల తనకు ఆ కల్చర్ ఎంత బాగా తెలిసింది, తన రూట్స్ కి ఎంత, తన మూలాలకు ఎంత బాగా కనెక్ట్ అవ్వగలిగింది, ఇప్పుడు ఇండియా వెళ్తే అందరితో తను ఎలా ఉండగలుగుతుంది, అండ్ బెస్ట్ ఆఫ్ ద బోత్ వరల్డ్స్ లాగా, అంటే ఇక్కడ ఉన్న దానికి అక్కడ ఉన్న దాని నుంచి మంచిని తీసుకుని తను ఎలా ప్రోగ్రెస్ అయ్యింది, ఇలాంటివన్నీ కలిపి మంచి ఎస్సే రాస్తుంది. ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయండి. అంటే మనం ఎలిమెంటరీలో చిన్నప్పుడు చేర్పిస్తాం పిల్లల్ని, అవి తర్వాత ఎలా పనికొస్తాయి అనుకోవచ్చు. ఎందుకంటే మా అమ్మాయిది కాలేజ్ అయిపోయింది కనుక ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పగలుగుతున్నాను, చిన్నప్పుడు మాకు తెలీదు. ఇంకా చాలా రకాలుగా పాఠశాల ముందు ముందు కూడా పిల్లలకి చాలా ఉపయోగపడుతుందండి. అండ్ కాలేజ్ అప్లికేషన్ పక్కన పెడితే ఇంకా సంతోషంగా ఉండేది ఏంటంటే, మా అమ్మాయి కాలేజ్ అయిపోయింది, గ్రాడ్యుయేట్ అయింది, ఇప్పటికీ తెలుగు ఇప్పుడు మీరు నేను ఎలా మాట్లాడుకుంటున్నామో అంత చక్కగా మాట్లాడుతుంది. ఎందుకంటే ఈ తెలుగుని బలవంతంగా ఏమీ రుద్దలేదు, పాఠశాలకి వెళ్ళి చక్కగా ఆడుతూ పాడుతూ పిల్లలందరితో కలిసి క్లాస్ లో గేమ్స్ ఆడుతూ స్టేజ్ మీద మంచి మంచి నాటకాలు వేస్తూ ఇలా కల్చర్ గురించి తెలుసుకుంటూ చాలా ఇష్టంగా నేర్చుకోవడం వల్ల ఆ తెలుగుని పిల్లలు పెద్దయ్యాక కూడా రిటైన్ చేస్తున్నారండి. మా అమ్మాయి అనే కాదు, నేను ఇంకా పాఠశాలలో ఇంతకు ముందు చదివిన పిల్లలు అలా కనపడితే చక్కగా తెలుగులో మాట్లాడతారు. సో ఇవన్నీ చూసుకుంటే నాకైతే పర్సనల్ గా నాకు చాలా హెల్ప్ అయింది. అందుకని నేను నాకు చాలా చాలా నచ్చి పాఠశాలలో టీచర్ గా జాయిన్ అయ్యి మాకు అయిన ఈ మంచి ఎక్స్పీరియన్స్ అందరికీ అందించాలనే ఉద్దేశంతో అందరి పిల్లలకి తెలుగు నేర్పించాలని, నేనే కాదండి పాఠశాలలో టీచర్స్ అందరూ కూడా చాలా చాలా డెడికేటెడ్ గా చాలా ఇష్టంగా వచ్చి ముందుకొచ్చి చేస్తారు, అందరూ చాలా బాగా చెప్తారు. దయచేసి అందరూ పిల్లలకి చక్కగా తెలుగు నేర్పించాలంటే పాఠశాలలో చేర్పించండి.
1: చాలా చక్కగా చెప్పారు శ్రీదేవి గారు. ముందుగా మీ పిల్లల తెలుగు భాషని చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు ఇప్పుడు మీ మాట్లాడిన లాస్ట్ ఫ్యూ మినిట్స్ అంతా కూడా మీరు నేర్పించిన పిల్లల గురించి ఎక్కువ మాట్లాడారు మీ పిల్లల కంటే. దాంట్లోనే మీకు ఈ బోధన మీద ఎంత ఇష్టమో, పాఠశాల మీద ఎంత ఇష్టమో, తెలుగు భాష మీద ఎంత ఇష్టమో తెలుస్తోంది. ఇటువంటి

0: అధ్యాపకులు ఉంటే ఎటువంటి మాధ్యమైనా చాలా సక్సెస్ఫుల్గానే అవుతుందండి. ఎందుకంటే మీలోని ప్యాషన్ కనిపిస్తుంది. నిన్న శ్రీదివ్య గారు వచ్చారు, మొన్న రవి గారు వచ్చారు, ఎంతో వే ప్రయాసాలతో వాలంటీర్ ఇదంతా కూడా మీరు చేసింది వాలంటీర్ వర్క్. ఆల్మోస్ట్ ఒక భాషా యజ్ఞం చేస్తున్నారు మీ అందరూ కూడా. బట్ ఇంత ఇష్టంగా ఇంత ప్రేమగా మీరు చేస్తున్నారు కాబట్టి మీ పిల్లలు అంత చక్కగా తెలుగు నేర్చుకుంటున్నారు. సో వింటున్న విరిజల శ్రోతలందరికీ కూడా, ముఖ్యంగా తల్లిదండ్రులకి, మీ పిల్లలు కూడా ఆవిడ ఎంత చక్కగా చెప్పారు. మన ఆలోచించండి, ఫోర్త్ ఇయర్లో మీరు చెప్పింది ఎగ్జాక్ట్గా మా ఇంట్లో కూడా జరిగింది. మన పిల్లలు మన తల్లిదండ్రులకి ఉత్తరం రాస్తే దాన్ని వాళ్ళు ట్రెజర్లా పెట్టుకుని, వీఆర్ గివింగ్ దెమ్ ఏ లైఫ్ లాంగ్ మెమరీ. ఎన్నిసార్లు చదువుకుంటుంది మా అమ్మ ఆ ఉత్తరాన్ని, జస్ట్ పొంగిపోతూ. అండ్ దిస్ వాజ్ వెన్ మై డాటర్ వాజ్ 6 or 7 years old. అండ్ ఇప్పుడు మా అమ్మాయి కాలేజ్కి వెళ్ళిపోయింది, స్టిల్ ఇప్పటికీ ఆ లెటర్ అలాగే ఉంది. సో వన్స్ అగైన్ మీరు కూడా మీ పిల్లల్ని పాఠశాలలో చేర్పించాలని తప్పకుండా bata.org వెబ్సైట్కి వెళ్ళండి. వివరాలు ఉన్నాయి. 26-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి, ఇంకా ఎన్రోల్మెంట్స్ జరుగుతున్నాయి. మరిన్ని వివరాలకి గో టు bata.org bata.org. పాఠశాల మన తెలుగు భాష మన పిల్లల కోసం, మన పిల్లల కోసం. అండ్ శ్రీదేవి గారు ధన్యవాదాలండి, టైం తీసుకుని ఇంత డీటెయిల్గా పాఠశాల గురించి చెప్పారు. ఎందుకంటే ఏదో భాష నేర్పిస్తాం చెప్పడం వేరు, ఏ విధంగా నేర్పిస్తాం, ఎంత ప్రేమగా నేర్పిస్తాం, దాని వెనకాల ఎంత ఆలోచన ఉంది చక్కగా వర్ణించారు మీరు అన్ని కోణాల నుంచి కూడా. ధన్యవాదాలు శ్రీదేవి గారు.
1: థ్యాంక్ యూ అండి.
0: వన్స్ అగైన్ శ్రీదేవి యర్నేని గారు. వన్స్ అగైన్ పాఠశాల కొత్త విద్యా సంవత్సరం ఎన్రోల్మెంట్స్ ప్రారంభమయ్యాయి 26-27 విద్యా సంవత్సరానికి. మరిన్ని వివరాలకి జస్ట్ గో టు bata.org bata.org. ఓకే, వెల్కమ్ టు దిస్ సండే ఎడిషన్ ఆన్ విరిజల్లు. ఐఎమ్ యువర్ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి అండ్ ఐమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ అబౌట్ టుడేస్ ఫన్ గేమ్ షో బికాస్ దిస్ ఇస్ ఫర్ ఆల్ ద లిజనర్స్ ఆఫ్ బాలి 92.3 ఎఫ్ఎం ఇంక్లూడింగ్ ఆర్ బిలవడ్ విరిజల్లు లిజనర్స్. And today it's going to be all about Bay Area. We all live in Bay Area. We all love Bay Area without a question. But how well do you know Bay Area? And I've got a completely brand new set of questions. We did this game show before, but today every single question is a brand new set of questions. I'm very, very excited. But as always, I'm going to ask you some interesting questions. And then I'm going to give you four options and you need to pick one of the four options. And I've divided the questions today in multiple rounds. The first, some of the questions I'll tag them as, do you call yourself local? I'm really challenging all of us who call ourselves local. That will be round number one. And second thing, second draft, another set of questions is of what I'm calling before Silicon Valley was Silicon Valley. So there'll be a set of questions around that topic. And round three will be born in the Bay. And this is about, could be companies, could be people born in the Bay. That'll be another set of questions. And then the fourth set of questions will be what we call Bay Area famous, and we'll have a bunch of questions in that category. And then another set of questions will be around no way. These set of questions are what we're calling it no way. When I give you the options, you'll say no way. When I give the answers out, probably you should feel no way as well. That's another set of questions that we have. And then the final set of questions is what we call what happened first. So again, interesting blend of questions that I've got, and I'll be mixing and matching them to keep it interesting for all of you. And again, for all the listeners of Bali 92.3 FM, including our beloved Virijalu listeners, again, today's game show is how well do you know the Bay Area? How well do you know the Bay Area? And I'll be asking you a question, giving you four options. Again, let's have fun with it. We'll walk through with it. And then give us a call, 510-573-2562. 510-573-2562. And of course, there are a lot of prizes to win. You could win yourself a paid or movie tickets to the movies playing at Cine Lounge in Fremont, the Cine Hub in the Bay Area, with recliner seating, desi condiments, and amazing movie going experience. And or you could win yourself restaurant coupons or Amazon gift cards. So a lot of fun gifts to win, and I'll be announcing the lucky winners towards the end of the show. And once again, the number to call, our studio number, 510-573-2562. 510-573-2562. Again, today's game show, how well do you know the Bay Area? And I'll be starting with a question in the category before Silicon Valley became Silicon Valley. And here's the first question of the day. Before Silicon Valley, the Santa Clara Valley had a much sweeter nickname. We don't mean to say Silicon Valley is not a sweet nickname, but before Silicon Valley, Santa Clara Valley had a much sweeter nickname. What was it? The four options are Valley of Golden Oaks, Valley of Heart's Delight, California's Fruit Bowl, Garden of the West. The four options: Valley of Golden Oaks, Valley of Heart's Delight, California's Fruit Bowl, Garden of the West. The question: before Silicon Valley or Bay Area had a much sweeter nickname, what was it? Valley of Golden Oaks, Valley of Heart's Delight, California's Fruit Bowl, or Garden of the West? Which of this was the original sweet nickname of the Bay Area before it started, before we all started calling it Silicon Valley? Our studio number 510-573-2562, 510-573-2562. Valley of Golden Oaks, Valley of Heart's Delight, California's Fruit Bowl, Garden of the West. One of these four was the original nickname of Silicon Valley before it became Silicon Valley. Which one was it? 510-573-2562. 510-573-2562 is our studio number. And before we take your phone calls, once again, Ganpati Bappa Moriya, Bay Area's Grand Ganesh Festival, and that will be next Saturday, September 19th from noon to 10 p.m. at the Bishop Ranch City Center in San Ramon. Free entry, free parking, and free puja thalis. Free puja thalis are limited, so you have to reserve to get your free puja thalis. To get your free tickets along with free puja thalis, go to namastebayarea.com. We'll have Ganpati Sthapana and Puja, hourly aarties, dhoop aarti. We'll have aarties with 1,000 plus diyas, 100,000 plus flowers. And towards the later part of the day, we'll also have grand dhol tasha and procession along with Ganpati Visarjan. But more importantly, it's a fun day for everybody. We'll have 20 plus food booths, 100 plus vendor booths, carnival rides, carnival games, non-stop cultural programs. Once again, Grand Ganesh Festival in the Bay next Saturday, September 19th at the Bishop Ranch City Center in San Ramon, Ganpati Bappa Moriya. To get your free tickets, there's ample free parking, and free puja thalis are limited, and they are by the slots till the slots are available. To get your free puja thalis, if you register for free puja thali, your free ticket is included as part of the free puja thalis as well. Once again, to get your free tickets, free puja thalis, go to namastebayarea.com. That is namastebayarea.com. And that's our website, namastebayarea.com. Once again, the first question on the floor on today's game show: how well do you know the Bay Area? Before Silicon Valley became Silicon Valley, there was another nickname that was given to Bay Area. What was the original nickname of Bay Area before it was called Silicon Valley? The four options are Valley of Golden Oaks, Valley of Heart's Delight, California's Fruit Bowl, or Garden of the West. Give us a call, 510-573-2562, 510-573-2562. And before we take your phone calls, here's one song from yesterday's game show.

0: Witness huge Ganesha along with Ganpati Sthapana and Puja. Only Archana's special aarties, Mahaarti and Deeparadhana. Dhol Tasha procession and Visarjan. Stellar performances and ravishing show. Ganesha Idol Making Workshop for Kids, multiple food booths, record number Desi Shopping Booths, and lots more. For details, visit namastebayarea.com. For booths and sponsorships, email info@namastebayarea.com.
1: Grand sponsor Sanjeev Gupta CPA, platinum sponsor Realtor Lavanya Duvi. Expat.money. Discover San Ramon. Powered by Realtor Nagarajanaya. Prashad sponsor. Vijeta Supermarket. Silver sponsor. My Pursue.
2: And before I continue the break, there are a few callers waiting. Let me take the calls real quick. Hi, namaste. Welcome to Virijallu. Who's this?
3: Hi, Andy.
2: Hi, mi peru.
3: Na peru Geeta Lakshmi.
2: Geeta Lakshmi garu, ekkaninchi?
3: డబ్లిన్ నుంచి అండి.
2: ఓకే, గీతాలక్ష్మి గారు, మీ వాయిస్ నాకు చాలా ఆనందం వినిపిస్తోంది. నాకు కనిపిస్తోంది యాక్చువల్లీ, ఈ లాటరీ ఏమైనా గెలిచారా ఇవాళ, మీ పుట్టినరోజా, లేదైనా ఎనీ ఇంపార్టెంట్
3: అకేషన్?
2: నో నో, ఐ కెన్ సెన్స్ ది ఎక్సైట్మెంట్ గీతాలక్ష్మి గారు. ఆసమ్. కార్ లో వెళ్తున్నట్టు తెలుస్తోంది. మీరు డ్రైవ్ చేయట్లేదు కదా, వేరే వాళ్ళు ఎవరో డ్రైవ్ చేస్తున్నారుగా? ఓకే, బ్లూటూత్ లో ఉన్నారుగా? ఓకే, జాగ్రత్త. రెండు చేతులు స్టీరింగ్ మీద, కళ్ళు ఏమో రోడ్డు మీద, చెవులు మా మీద పడేయండి, పర్లేదు. సో గీతాలక్ష్మి గారు చెప్పండి, మీ ఆన్సర్ ఏంటి?
3: ఐ థింక్ వరల్డ్ ఫస్ట్ కంప్యూటర్, లైక్ ఎంటైర్లీ కంప్యూటర్ యానిమేటెడ్ వన్.
2: ఓకే, వరల్డ్ ఫస్ట్ ఫుల్లీ కంప్యూటర్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ అంటున్నారు. ఓకే, మీ ఆన్సర్ తీసుకుంటున్నాను. ఓకే, వెరీ గుడ్.
3: ఆరోహికి
2: నచ్చిన మంచి పాట చెప్పండి గీతాలక్ష్మి గారు, ప్లే చేస్తాను నేను. పని చేద్దాం, ఆరోహిని పక్కన పెట్టేసి అమ్మ దగ్గరికి వచ్చేద్దాం. మీకు ఏ పాట కావాలి చెప్పండి? ఓకే, ఆ పాట మీకోసం ప్లే చేస్తాను ఫర్ షూర్, ఎవరు ఎండ్ అయ్యే లోపల. యాక్చువల్లీ మనకి ఇప్పుడు ఇప్పుడు ప్లే చేయాలి, నాకు ఎక్కువ టైం లేదు. సో గీతాలక్ష్మి గారు, నెక్స్ట్ వీక్ గణపతి బప్ప మోరియాకి వస్తున్నారు కదా తప్ప? ఓకే, తప్పకుండా రండి, మీ అమ్మాయిని తీసుకురండి. ఎందుకంటే అక్కడ కార్నివల్ రైడ్స్ గేమ్స్ ఉన్నాయి, మీ అమ్మాయి అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది, 5-year-old అయితే కనుక. కాదు కాదు కాదు, బిషప్ బ్రాంచ్ అండి. సాటర్డే 12 feet ప్లస్ గణేష్ బిషప్ బ్రాంచ్ లో. మీరు ఎర్లీగా రిజిస్టర్ చేసుకుంటే ఫ్రీ పూజా థాలి కూడా ఉంది. సో రిజిస్టర్ చేసేసుకోండి, ఫ్రీ పూజా థాలి కూడా వస్తుంది మీకు.
3: ఫ్రీ ఎంట్రీ
2: బిషప్ బ్రాంచ్ లో సాటర్డే 9 to 10 PM. నోన్ టు 10 అండ్ ఆరోహికి నచ్చే మంచి కార్నివల్ రైడ్స్, కార్నివల్ గేమ్స్ అన్నీ ఉన్నాయి. 100+ వెండర్ బూత్స్ ఉన్నాయి, 20+ ఫుడ్ బూత్స్ ఉన్నాయి. సో తప్పకుండా రండి, మీ ఫ్రెండ్స్ ని కూడా తీసుకురండి. వెబ్సైట్ గుర్తుందా? వెబ్సైట్ గుర్తుందా మా ఈవెంట్ వెబ్సైట్? namastebayarea.com. ఓకే, ప్లీజ్ మీ డబ్లిన్ సర్కిల్ లో కొంచెం స్ప్రెడ్ చేయండి గీతాలక్ష్మి గారు. అక్కడికి వెళ్తే మీకు ఫ్లైర్ ఉంటుంది. అంతేకాదు, మీరు namastebayarea.com వెళ్తే మీకు ఫ్లైర్ ఉంటుంది, కొంచెం డౌన్లోడ్ చేసుకుని ప్లీజ్ అది మీ సర్కిల్ తో కొంచెం స్ప్రెడ్ చేయండి ప్లీజ్. దట్ విల్ బి బిగ్ బిగ్ హెల్ప్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఆరోహి, నెక్స్ట్ అవర్ బిగినింగ్ లో ఫస్ట్ సాంగ్ నీదే ప్లే చేస్తాను, విను. థ్యాంక్ యూ గీతాలక్ష్మి గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఓకే, oh my god, my board op is saying we are already out of time for the first hour. A small commercial break. I'll see you in the second hour. More fun questions about Bay Area will continue. Let's discover Bay Area together after a small commercial break.
0: Bay Area's grand Ganesh festival.
4: మాటలు బడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
5: ఓ, కంసామిద.
4: కంసామిదానా అంటే?
5: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్‌పీరియన్స్డ్, ట్రస్ట్‌వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Of Ganapati Bappa Moriya, the Bay Area's free Grand Ganesh Festival happening Saturday, September 19th from noon until 10 p.m. at the San Ramon City Center. Register for your free admission at bolly923fm.com.
8: Broadcasting live with 32,000 watts of power from the epicenter of Silicon Valley
9: to the most intelligent listeners in the world.
8: You're listening to America's Bollywood station.
9: Bolly 92.3 FM.
8: KSJO San Jose.
9: San Francisco.
8: And Oakland.
9: A Silicon Valley Asian Media Group owned station.
10: Bay Area, get ready. Shankara Eye Foundation's SCF Dandia Extravaganza returns Friday, October 9th at the Santa Clara Convention Center, featuring Preeti Shah and Sameer. Early

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: సరిగా చెప్పే
1: ప్రాణం పోయే మాసరాని దేశం వచ్చి దారి తప్పి తప్పి తిరిగినట్టు బాబా
0: సరిగా చెప్పే.
2: You need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
3: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
4: ట్రావెలోపాడ్
3: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
5: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాట్. ట్రావెలోపాట్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాట్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
4: విరిజల్లు రేడియో.
0: చేయాలా?

0: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే
2: యూస్ అండ్ ఇస్ కమిటెడ్ టు డేటా ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్. విజిట్ zoho.com/1 టుడే టు లెర్న్ మోర్.
3: Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292699